0: play today's best music with 30-minute all-hit power plays.
1: Here we go.
0: Yeah. Guaranteed.
2: आपकी दिल की आवाज, आपकी दिल की आवाज.
3: We'll be back right after the commercial break.
4: మా వేలే మాల దశార్జాన కాలి రావడా
5: జోస్తా కలు దపారా శార్జీత సింగల్ ఆర్షమా
4: ఓహో పమీనా బజార్ దుబాయ్ కి దశార్జా జ్యూలర్స్ దుకాన్ దే చట్టచీ దుబాయ్ ఓ దశార్జా టూల వెరైటీ మౌజూద్ దా
5: నుద్దా సివాయా కనా
4: శార్జా జ్యూలర్స్ ప్రొప్రైటర్ జే బ్రదర్స్ ఫోన్ 0938273265.
6: You're just seconds away from more of your favorite music on
2: 90 minutes. That's how. आपकी दिल की आवाज,
7: आपकी दिल की आवाज.